భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

ఆత్మరూపం పునితమదై కణ్వగల ఆత్మరూపం జ్ఞాతులు జ్ఞానాదియల ఆత్మరూపం జ్ఞానపర జీవగల ఆత్మరూపం తంగాద పూరణ సద్ఘనమాన్మ తలగట్ర ఆనంద ఘనమాన్మ మంగాద ప్రజ్ఞాన ఘనమాన్మ మారుపడ అఖండైకే రసమాన్మ ఇంగాన్మ అంగాన్మ ఎరుగుమాన్మ ఏకపరి పూరణమ ఇరుకుమాన్మ తొంగాన్మ వలదయలో అణుగుమిల్లై ద్వైతమన కణ్వగలం పూరణాన్మ సర్వపరి పూరణమ మామవన్రి జగదీవన్ ముదల్యవై అణుగుమిల్లై పరగు జగ